హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, దిస్ స్టూడియో నౌ ద టైమ్ ఇస్ 5:48. నౌ ద స్పెయిన్ మెక్ టెస్ట్ నౌ ద టైమ్ ఇస్ 59:60.